గణపతి గణేష్ భగవానికి, బాపతి మహాదేవకి, బృందావన్ బిహారీ లాల్ కి, సత్య సనాతన ధర్మకి, సారికి వత్స కల్పంచ్ కి జయ జయ సీతారామ. సనాతన్ లీజియే.